0: గమని దని సని
1: గమని
0: దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని దని సమని ద